0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। श्रोताओं, इस समय दोपहर के 12 बजे हैं और अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభవనాం సంవత్సరం దక్షిణాయనం ఆషాఢమాసం శుక్లపక్షం పంచమి జూలై నెల 19వ తేదీ ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. అణువు గాని చోట నది కులమనరాదు, కొంచెమైన నదియు కొదువు కాదు, కొండ యద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినరవేమ. భావం అనుకూలంగా లేని చోట గొప్పవాడినని చెప్పుకొనరాదు, అణిగి ఉండడం తప్పు కాదు, అద్దములో కొండ చిన్నగా కనిపించినంత మాత్రమున దాని గొప్పతనం తగ్గదు కదా. శ్రోతలు, మీరు ఇంతవరకు వేమన శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా

0: నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచాంగ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషములకు బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అదే రోజు ఉదయం 8 గంటల 30 నిమిషములకు అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి ఉదయం 8 గంటల 45 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబుక రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి 2 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11 గంటల 30 నిమిషములకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమోర్త రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషములకు బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషములకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు మధ్యాహ్నం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల తరువాత రోజు అనగా 22/7/2026న ఉదయం 5 గంటల 30 నిమిషములకు బయలుదేరి వయా సాహిద్ ద్వీప్ మీదుగా తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: मैं हूं HIV वायरस, नाम तो सुना ही होगा। मैं कोई ऐरा गैरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है। लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ। अरे भाई, मच्छर के काटने से डेंगू, मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं। कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर HIV संक्रमित व्यक्ति के साथ खाने पीने, उठने बैठने, पढ़ने, काम करने से, बात करने से फैल जाता हूँ। अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता। तो मैं हूँ HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया।
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు బ్యాంకు జాతీయకరణ దినోత్సవం, దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాము.

1969 మధ్యలో భారత ప్రభుత్వం 14 ప్రధాన ప్రైవేటు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిన చారిత్రాత్మక దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 19న బ్యాంకు జాతీయీకరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో తీసుకున్న ఈ చర్య దేశంలోని బ్యాంక్ డిపాజిట్లలో సుమారు 85% ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చింది. ఈ కీలకమైన చర్య దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను విస్తరించడమే కాక ఆర్థిక సమతుల్యతను పెంచి భారత ఆర్థిక రంగ స్వరూపాన్ని మార్చివేసింది. 1969 నాటి చారిత్రాత్మక నిర్ణయము బ్యాంకింగ్ రంగాన్ని ఒక ప్రైవేటు పట్టణ కేంద్రీకృత సంస్థ నుండి గ్రామీణ అభివృద్ధి మరియు వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ రంగ సాధనంగా మార్చివేసింది. 1969 జూలై 19న జాతీయం చేయబడిన 14 బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,

बैंक ऑफ बड़ौदा, यूनाइटेड कमर्शियल बैंक, कैनरा बैंक, यूनाइटेड बैंक ऑफ इंडिया, देना बैंक, सिंडिकेट बैंक, यूनियन बैंक ऑफ इंडिया, अलाहाबाद बैंक, भारतीय बैंक ऑफ महाराष्ट्र, इंडियन ओवरसीज बैंक. బ్యాంకులు కేవలం పెద్ద ప్రైవేట్ వ్యాపారులకు మాత్రమే సేవలు అందించకుండా విస్తృత జాతీయ అభివృద్ధి లక్ష్యాలను సేవ చేయటం, వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం మరియు చిన్న తరహా పరిశ్రమలకు సహాయం ఇవ్వడం ప్రధాన లక్ష్యం. శ్రోతలు, మీరు ఇంతవరకు భారతదేశంలో బ్యాంకు జాతీయకరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

0: ప్రియమైన శ్రోతలకు సూచన, నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాణ సంస్థలు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనల ఆహ్వాన ప్రకటన క్రింద ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు కార్యక్రమ ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. 3 పద్ధతుల క్రింద ప్రతిపాదనలు ఆహ్వానించబడ్డాయి. రెవెన్యూ షేరింగ్ మోడ్, ప్రాముఖ్యత ప్రోగ్రామ్ మోడ్ మరియు ఉచిత మోడ్. కార్యక్రమ ఫార్మాట్లు రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పే మరియు ఆడియో సిరీసులు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చును. అవసరాన్ని బట్టి కార్యక్రమాలను 14 నిమిషాలు లేదా 28 నిమిషాలు నిడివితో హిందీ భాష రూపొందించవచ్చును. ఆసక్తిగల అభ్యర్థులు తమ ప్రతిపాదనలు సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. ఎన్ఐపిపి క్రింద మరియు ప్రోగ్రామ్ కార్యక్రమాలను ప్రసార భారతి లేదా ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్ ప్రసారం చేయవచ్చు. ఈ పాలసీ అర్హత కార్యక్రమ మార్గదర్శకాలు బట్టి ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఎయిర్ ప్రసార కోడ్ మరియు వాణిజ్య ప్రకటనల కొరకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్దేశిత ఫార్మాట్లో అవసరమైన ఐడీ డీటెయిల్స్ ఉన్న సహాయ పత్రాలతో పాటు ఈమెయిల్ HOO airportplayer@prasarabharati.gov.inలో సమర్పించవచ్చును. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చును. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థకు మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదు. ఈ ప్రకటన ఆకాశవాణి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసింది.
1: ఇంత ఆలస్యమైంది? ఇంట్లో బంధువులు వచ్చి పడ్డారండి, అందుకే ఈ ఆలస్యం. అయినా ఉత్తరాలపై మీరు ముద్దలు వేస్తున్నారేమిటండి? నేనొచ్చి వేసేవాణ్ణి కదా.
2: పర్వాలేదులేవయ్యా, ఇదేం జిల్లా కేంద్రం పోస్టాఫీస్ కాదు, ఓ మోస్తరు పల్లెటూరులో ఉన్న పోస్టాఫీసు. ఇక్కడ పోస్ట్ మాస్టరు అవసరాలను బట్టి అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఉత్తరాలు రాసి పెట్టడంతో సహా రైలు రావడానికి ఇంకో అరగంటే టైం ఉంది. ఈ ఉత్తరాలు తపాలా సంచిలో వేసి వెళ్ళి రైలు ఎక్కించరా.
1: వెళ్తా గాని అమ్మాయి గారు ఎప్పుడు వస్తారండి?
2: ఎందుకయ్యా, ఈ మధ్య అమ్మాయి రాక గురించి పదే పదే వాకప్ చేస్తున్నావు, ఏమిటి విషయం?
1: ఏం లేదండి, మరేం లేదండి. మా ఇంటావిడ ఏదో కొనుక్కురమ్మని చెప్పింది. పట్నం వెళ్ళి కొనుక్కురావడానికి నాకెక్కడ వీలవుతుంది, అందుకే ఆ పనిని మీ అమ్మాయి గారికి అప్పగించాను.
2: అదన్నమాట విషయం. ఇంతకీ ఏం తెమ్మని చెప్పావో?
1: ఏదో చెప్పానులేండి.
2: నా దగ్గర కూడా సిగ్గుపడితే ఎలాగయ్యా? పర్వాలేదు, చెప్పు చెప్పు చెప్పు.
1: అదిగోండి అమ్మాయి గారు, అదిగోండి అమ్మాయి గారు.
2: అబద్ధాలు ఎప్పటి నుంచి వేచావయ్యా?
1: అబద్ధం కాదండి, నిజమే చెప్తున్నాను. అటు చూడండి అమ్మాయి గారు.
2: నిజమేనే?
1: బాగున్నారా అమ్మాయి గారు? నేను చెప్పింది తెచ్చారా?
3: సారీ రంగస్వామి, ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా తెస్తానులే.
1: సర్లేండి.
3: ఎలా ఉన్నారు?

0: నాన్నా
1: నాకేమమ్మా, బాగానే ఉన్నాను, నువ్వే కాస్త చిక్కినట్లున్నావు.
0: అదేం లేదు నాన్నా, మీ కంటికలు ఆగిపిస్తున్నానంతే.
1: వస్తున్నట్టుగా ఉత్తరం కూడా రాయలేదేంటమ్మా?
0: అనుకోకుండా బయలుదేరొచ్చాను నాన్నా, అందుకే ముందుగా ఉత్తరం రాయలేకపోయా.
2: నేను వస్తానండి, రైలు వచ్చే టైం అయింది. వస్తాను అమ్మాయి గారు.
0: మంచిది రంగస్వామి. నాన్న ఆకలి.
1: ఇందాకే వంటయిందమ్మా, వెళ్ళి ముఖం కడుక్కున్నాడా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. అన్నట్టు నువ్వెలా వచ్చావమ్మా?
0: కనుమ అడ్డ రోడ్డు దాకా బస్సులో వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను నాన్న.
1: ఎందుకమ్మా ఇంత శ్రమ?

0: అందాకే వంట అయిందమ్మా, వెళ్ళి ముఖం కడుక్కునరా, ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నట్టు. నువ్వెలా వచ్చావమ్మా?
1: కనుమ అడ్డ రోడ్డు దాకా బస్సులో వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను నాన్న.
0: ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు? హాయిగా రైల్లో వచ్చింటే సరిపోయిందిగా.
1: ఓ 4 కిలోమీటర్లు నడిచినంత మాత్రమే శరీరానికి ఏం కాదులేనాన్న.
0: చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే, నీ ఆలోచన ప్రకారం వెళ్తావు, ఎదుటివారి ఆలోచనలో పట్టించుకోవు.
1: నాన్న, మన ఆలోచనలో న్యాయం ఉన్నప్పుడు ఇతరుల ఆలోచనల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మీరే చెప్తారుగా.
0: నిన్ను మాటల్లో ఓడించడం నా వల్లేమవుతుందమ్మా, నాకే కాదు ఈ ఊళ్ళో ఎవరికీ సాధ్యం కాదు.
1: ఏమిటి నన్ను అలా చూస్తున్నావు?
0: ఈ సమయంలో మీ అమ్మే ఉండి ఉంటే నువ్వు ఉద్యోగస్తురాలైనందుకు ఎంతగా సంతోషించేదో. ఆ దేవుడు ఎక్కువ కాలం మీ అమ్మను ఈ భూమిపై ఉంచలేకపోయాడు.
1: నువ్వన్నది నిజమేనాన్న. ఈ మధ్య అమ్మ పదే పదే గుర్తుకొస్తోంది నాన్న.
0: ఏంటమ్మా?
1: చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు, చదువు చెప్పించావు, చివరకు నన్ను ఉద్యోగస్తురాలని చేశావు. నిజంగా నీవు
0: నీకన్న తండ్రినేనమ్మా. ప్రతి కన్న తండ్రి తన పిల్లల బాధ్యతను ఎలా నెరవేరుస్తాడో నేను అలాగే నెరవేర్చాను. అమ్మ కావేరి,
1: ఏమిటి నాన్న?
0: మన ఇంటి ఎదురుగా ఉన్న చింత చెట్టు క్రింద ఓ పిచ్చోడు కూర్చొని ఉంటాడు, ఈ అన్నం తీసుకెళ్ళి అతనికి పెట్టమ్మా.
1: ఎవరు నాన్న అతను?
0: తెలియదమ్మా, ఓ నెల క్రితం వచ్చాడు. ఎవరడిగినా ఏమీ చెప్పడు, ఎవరిని బిచ్చమడగడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ చెట్టు కిందే కూర్చొని ఉంటాడు, నిద్రొస్తే అక్కడే పడుకుంటాడు, సాయంకాలం మాత్రం గుడి దగ్గరికి వెళ్తాడు, రాత్రిళ్ళు గుడి మంటపంలో పడుకుంటాడు. పాపం ఏ కన్న తల్లి బిడ్డో, ఏ పరిస్థితుల కారణంగా ఇలా మారాడో ఏమో. ఇలాంటి వారిని చూస్తే ఒక్కొక్క మారు మనకు కూడా జీవితంపై విరక్తి కలుగుతుంది. రోజు మధ్యాహ్నం పూట నేను తినే అన్నంలో ఓ ముద్ద అతనికి పెడుతుంటాను. ఏమ్మా ఆలోచిస్తున్నావు?
1: అబ్బా ఏం లేదు నాన్న,
0: వెళ్ళి అన్నం పెట్టరామ్మా.
1: అలాగే నాన్న. నాన్న,
0: గుడికి వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యమా?
1: ఏం లేదు నాన్న, పూజారి గారితో మాటల్లో పడ్డానంతే. నాన్న.
0: ఏమిటమ్మా?
1: గుడి దగ్గర పిచ్చివాడు కనిపించాడు నాన్న.
0: చెప్పాను కదమ్మా, సాయంకాలం నుంచి అతడక్కడే ఉంటాడని. కొంపదీసి నీపై రాయమైన విసిరాడా?
1: లేదు నాన్న.
0: పిచ్చివాళ్ళు ఏ క్షణంలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు.
1: అలాంటిది ఏం లేదు నాన్న, అతని గురించి ఆలోచిస్తూ వస్తుంటే నాకు ఆలోచన తట్టింది నాన్న.
0: ఏంటమ్మా అది?
1: అతన్ని సిటీలోని మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తే ఎలా ఉంటుంది?
0: బాగానే ఉంటుందనుకో, అయినా అతను అందుకు అంగీకరించాలిగా.
1: బలవంతంగా అయినా చేర్పిద్దాను నాన్న, ట్రీట్మెంట్ ఇప్పిస్తే అతను తిరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం నాకుంది నాన్న.
0: నీకంతగా నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోంచేద్దాం.
1: మా మంచి నాన్న.
0: మీనాక్షి, మన అమ్మాయి తీరు గురించి ఆలోచిస్తూ ఉంటే కొన్నిమార్లు భయం వేస్తుంది, కొన్నిమార్లు గర్వంగానూ ఉంటుంది. నువ్వు చనిపోతూ కోరిన ప్రకారమే మన అమ్మాయిని కష్టపడి చదివించాను, ఓ ఉద్యోగస్తురాలని కూడా చేశాను. త్వరలో నీ ఓ మంచి వరుని చూసి మూడు ముళ్ళు వేయించి నా బాధ్యత తీర్చుకుంటాను. వస్తున్నానమ్మా.
1: రంగస్వామి రా, ఇలా అతన్ని అటు ఇటు కదలకుండా పట్టుకో. రోసయ్య, నీ పని కానివ్వు, క్రాఫ్ట్ చక్కగా ఉండాలి, అది గుడ్, అలాగే చెయ్.
2: ఇదిగో రోసయ్య ఇటు, ఈ వెంట్రుకలు కూడా కత్తిరించు, అది అటువైపు కూడా.
1: రంగస్వామి, కటింగ్ పూర్తయ్యాక స్నానం చేయించి బట్టలు తొడిగించండి, బట్టలు తొడిగించాక నా దగ్గరున్న కెమెరాతో ఫోటో తీస్తాను.
2: అలాగే, ఆ బట్టలు అక్కడ పెట్టండి. రోసయ్య, ఇంకాస్త ఈ ముందు జుట్టు కూడా కత్తిరించు.
0: ఏమిటమ్మా ఇది?
1: మార్పు కోసం ఓ ప్రయత్నం నాన్న.
2: అమ్మగారు, స్నానం పూర్తయింది, బట్టలు కూడా తొడిగించాము, కెమెరా తీసుకొని రండి.
1: వచ్చేస్తున్నా. అబ్బా రంగస్వామి, నీలాగా మధ్యమాపుడు తీసి నువ్వే.

0: అంటయ్యా కాస్త కాస్త స్టైల్ గా పక్క పాపిడి తీసి దువ్వు. ఆ అది అలా వెరీ గుడ్.
1: ఇక ఫోటో తీసేయండి అమ్మగారు.
0: ఓకే ఓకే కాస్త కాస్త అతని ముఖాన్ని ఇటు తిప్పండి. ఇలా ఇలా ఓకే కదలకుండా పట్టుకో. రెడీ?
1: ఇక నా ఫోటో కూడా తీసేయండి.
0: అలాగే లేవయ్యా, నుంచో సరిగా నుంచు. ఆ ఓకే,
1: మా అందరిని కలిపి ఓ ఫోటో తీయండి.
0: అలాగే అందరూ సరిగా నుంచోండి, అతన్ని కూడా సరిగా నుంచోబెట్టండి. రెడీనా?
1: మీరు రండి సార్.
2: నేనెందుకు లేవయ్యా?
0: పర్వాలేదు నాన్న, వెళ్ళండి. రంగస్వామి, ఇతన్ని పట్టుకుని ఇక్కడే కూర్చో. ముందు నే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను.
1: అలాగే అమ్మాయి గారు.
0: ఎక్స్క్యూజ్ మీ సార్.
3: ఎస్,
0: మే కమిన్ సార్.
3: కమిన్. కూర్చోండి.
0: థ్యాంక్ యూ సార్.
3: చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?
0: నా పేరు కావేరి అండి. నేను ఇక్కడ బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. ఓ 2 రోజుల క్రితం మా ఊరు వెళ్ళాను. అక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని చూసా. అతన్ని అలాగే వదిలేయడం కంటే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బాగుంటుందని తీసుకొచ్చానండి.
3: మంచి పని చేశారు. ఎక్కడ అతను?
0: బయట ఉన్నాడు.
3: ఒక్కడే ఉన్నాడా?
0: తోడుగా ఓ మనిషిని ఉంచాను, పిలవమంటారా?
3: రమానండి.
0: రంగస్వామి, అతన్ని లోపలికి తీసుకురా.
1: డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా.
0: ఇతనేనండి.
3: నీ పేరేంటి?
0: ఎవరు ఎంతగా పలకరించినా అస్సలు మాట్లాడండి, అన్నింటికీ మౌనమే సమాధానము అన్నట్టుగా ఉంటాడు. ఇది ఏ రకం మానసికమైన రోగం అంటారు?
3: పూర్తిగా పరీక్షలు చేయింది ఏమీ చెప్పలేను, కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయాలి.
0: అలాగే డాక్టర్, ఇతన్ని మీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి.
3: నర్సింహులు, నర్సింహులు.
1: వస్తున్నా సార్. చెప్పండి సార్.
3: ఇతన్ని వార్డులకు తీసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి చూస్తాను.
1: అలాగే సార్. రామయ్యా.
0: రంగస్వామి, నువ్వు కూడా వార్డు దాకా వెళ్ళి వదిలేసిరా.
1: అలాగే అమ్మాయి గారు. పద.
0: థ్యాంక్ యూ డాక్టర్.
3: ఇట్స్ ఆల్ రైట్. ఈ ఫామ్ పూర్తి చేసి ఇవ్వండి.
0: దేనికి డాక్టర్?
3: ఇందులో పేషెంట్ వివరాలు, అతని చేర్పించిన వ్యక్తి వివరాలు రాయాలి.
0: నాకు అతని గురించి ఏమీ తెలియదే.
3: సరే, మీ వివరాలు వ్రాయండి. అలాగే క్రింద సంతకం కూడా చేయండి.
0: అలాగే డాక్టర్.
1: సార్, 23 నంబర్ బెడ్లో ఓ పేషెంట్ గొడవ చేస్తున్నాడు సార్. మీరు సార్ వస్తే బాగుంటుంది.
3: వస్తున్నా పదా. మీరు ఫారం పూర్తి చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తా.
0: అలాగే డాక్టర్.
1: అమ్మాయి గారు.
0: ఏమిటి రంగస్వామి?
1: ఆ వార్డు నిండా అంతా పిచ్చోళ్ళేనమ్మా. ఆ పిచ్చోళ్ళ మధ్య మన పిచ్చోడు ఎలా నెగ్గుకొస్తాడో. అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం ఈ పిచ్చాసుపత్రిలో డాక్టర్ ఉద్యోగమే అనిపిస్తుంది.
0: నువ్వన్నది నిజమే. మతిస్థిమితం ఉన్న వ్యక్తుల కంటే మతిస్థిమితం లేని వాళ్ళకి వైద్యం చేయడమే చాలా కష్టం. అందుకెంతో సహనం ఉండాలి. నువ్వు కూడా చాలా రిస్క్ తీసుకున్నావులే, అందుకు అతని తరఫున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను.
1: మనలో మనకు ఈ థ్యాంక్స్ ఏమిటమ్మా? మీ నాన్నగారన్నా మీరన్నా నాకు ఎంతో గౌరవం. అందుకే కదమ్మా ఈ పనే కాదమ్మా, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. అమ్మాయి గారు.
0: ఏమిటి రంగస్వామి?
1: ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక మా ఆవిడ చెప్పినవన్నీ కొని పెట్టాలి. పట్నం వచ్చి కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్తే నా దుంప తెంచుతుంది. అలిగి 3 రోజుల వరకు నాతో మాట్లాడదు.
0: సరేలే, అలాగే వెళ్దాం. నువ్వు కాసేపు అలా కూర్చో, డాక్టర్ గారు వచ్చేలోపు ఈ ఫామ్ ఫిల్ చేయాలి నేను.
1: అలాగేనండి.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు దారిద్ర్యం అనే లఘునాటికలు విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా రక్త సంబంధం చిత్రం నుండి చంద్రుణ్ణి మించి అనే పాటకు ఘంటసాల పి. సుశీల గారి గాత్రం అందించారు. సంగీతం ఘంటసాల. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసగిన పెన్నెది, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత్ వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్కు సెలవు. నమస్కారం.

0: సగమధని నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: ధమగతని
0: మదని సగమ గదని ధని గదని ధని గదని ధని.